శ్రీ గణేశాయ నమః వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. మేరే ప్యారే సునే వాలో, ఆప్ సభీ కో ఏక్ శుభ్ దివస్ ప్రగట్ హువే. కహతే కి ఆజ్ సే బెహతర్ కుచ్ భీ నహీ, ఆజ్ సే బెహతర్ కుచ్ భీ నహీ, క్యూంకి కల్ కభీ ఆతా నహీ ఔర్ ఆజ్ కభీ జాతా నహీ. हर बार की तरह आज भी कहती हूँ, इस पल भी कहती हूँ कि हार्दिक से स्वागत हो.